సేవితం సపీత జంబో ఫలచారు వాక్షణం కుమాశ్రుతం శోక వినాశకారకం నమామి దింగేశ్వర పాద పంకజం మంగళం భగవాన్ విష్ణు.

బొత్తు దినబాట మహారాజ్ ఇంద్ర లజ్జిత్ ఉనువో అని భగవాన్ పరమాత్మా కపితాజీ నంద బాబా సదాలే మీరు చోరు గర్గాచార్య ముని నివారణ కా దిన నామ రాఖ్దై భన్ను మేకో సత్య పైకో చోరు నారాయణ సమాన గుణ హో జతి కామ్ తితి కామ్ జతి నామ్ తితి నామ్ తితి గుణ ఎస్తో పురుషార్థి పుత్ర ప్రేరా గర్న పౌను తపైకో భాగ్య భన్ను మేకో థియో ఆజ ధన్య భాగ్య రేచ మీరు బనేర ఆజ కృష్ణ భగవాన్ ప్రభులై గోవర్ధనధారి భన్నే నామ్ బనే రాఖియో జయ బోలో గోవర్ధనధారి భగవాన్ కో కృష్ణ కో మహిమా గాయో अनि त्यति बेला सम्पूर्ण गोकुलवासीले कृष्णको तुति विन्ती गरे गोवर्धनधारी भगवान कृष्णको महत्व बुझेर अनि अगस्ती नाम गरिएको मुनिले जब चवा दिनुभएको पानी बवर्षीको पानी पिइदिनुभयो आज कृष्णले इच्छा पूर्ण गराउनुभयो सम्मान गारतले प्रभुको तुति विन्ती गर्यो ध्यान गर्यो मनन गर्यो कीर्तन गर्यो इन्द्र नाम गरिएको राजाले आजबाट सुरभि नाम गरेको गाईको दूत्र गंगा स्वरध्वनिको पानीले हजुरमा सेचन गर्छु भनेर प्रार्थना गर्नुभयो र त्यही दिनबाट उहाँको नाम गोविन्द भन्ने नाम रो अनि गोविन्द भन्ने प्रभुको नामले पुकार गरियो गोकोटि धनम गर्नेसु काशी मकर पर्यागे पुनरे निवासे सदा स्मरन्ति त गोविन्द नाम तातुल्य तातुल्य वैकुण्ठ नाम यसरी महाराज परीक्षितका निमित्त यही प्रकारले राजा परीक्षितका हजुरमा सुखदेव आज्ञा गर्नुहुन्छ हरे गोविन्द नाम लड्डु पिणा कृष्ण नाम घिउ गोविन्द नाम लड्डु पिणा कृष्ण नाम घिउ राम नाम तिमी